చెట్టి మదల చౌటి పొట్టిచి చెట్టి మదల చౌటి పొట్టిచి చెట్టి మదల చౌటి పొట్టిచి